శ్రీ పరాభవనామ సంవత్సరం, శ్రావణమాసం, శుక్లపక్షం, చతుర్దశి, ఆగస్టు నెల 27వ తేదీ, ఈరోజు గురువారం. ఈనాటి సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రగీతాలు, తదుపరి కొన్ని తెలుసుకోవలసిన విషయాలు వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. మనకు ఏవైనా సమస్యలు, బాధలు వచ్చినప్పుడు అనేక పూజలు, వ్రతాలు ఆచరిస్తాం. అలాగే నమ్మకం లేక భయాలతో రకరకాల ఆలోచనలు చేస్తాం. ఆ ఆలోచనలే వాస్తవ రూపం చెందుతాయని కొద్దిగా ఆలోచిస్తే అద్భుతమైన ఆలోచనల ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇక ఎవరి ఆనందాలు వారి వారి ఆలోచనలపైన మరియు వారి వారి ఆచరణలపైనే ఆధారపడి ఉంటాయి. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, ఈరోజు ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ సరస్సుల దినోత్సవం ప్రతి సంవత్సరం 27వ తేదీన నిర్వహింపబడుతుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 తీర్మానం ద్వారా 27 అధికారికంగా ప్రపంచ సరస్సుల దినోత్సవంగా ప్రకటించింది. భూమిపై మంచినీటి వనరులుగా, జీవవైవిధ్య ఆవాసాలుగా మరియు వాతావరణ నియంత్రణలో సరస్సుల యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాలుష్యం, అధిక నీటి వినియోగం మరియు వాతావరణ మార్పుల కారణంగా సరస్సులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. కావున వాటి పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

శ్రోతలు, ఇప్పుడు వినండి ఈనాటి మన సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రగీతాలు. మనం వినటానికి ఎన్నో పాటలు ఉంటాయి, కానీ అందులో కొన్ని పాటలు మాత్రమే మన మనస్సుల్ని హత్తుకొని మన మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటాయి. మరి అలాంటి పాటల్ని ఈనాటి మన సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం. మరి ముందుగా వినండి రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర వీరెవరూ కలిసి ఆలపించిన ఈ పాట.

0: అండమాన్ మరియు నికోబార్ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల ఒక కథ మీ వద్ద ఉందా? అయితే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే ఒక సువర్ణ అవకాశం. మీ కెమెరా ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడిది గల వీడియోను రూపొందించి ఆ వీడియోలో మీ దీవి యొక్క కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు గెలవవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31 ఆగస్టు వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల వాసులారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture, and untold stories. The Ministry of Information and Broadcasting, through Prasar Bharati, proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1-to-3-minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
0: శ్రోతలు, ఇప్పుడు వినండి సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా తదుపరి పాట పోకిరి చిత్రంలోనిది. గానం కార్తీక్ మరియు మహాలక్ష్మి.

0: एच आई वी एड्स से जुड़े सभी सवालों के लिए आज ही टोल फ्री नंबर 1097 पर कॉल करें। नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: సూపర్ హిట్ పాటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు, మీరు ఇప్పుడు సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా చిత్రగీతాలను వింటున్నారు కదా. ఇందులో భాగంగా ఇప్పుడు వినండి, నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి టిప్పు మరియు హరిని వీరిరువురు కలిసి ఆలపించిన

శ్రోతలు, సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో చివరిగా ఇప్పుడు వినండి గజినీ చిత్రం నుండి కార్తీక్ గారు పాడినటువంటి ఈ పాట.

శ్రోతలు, మీరు ఇంతవరకు ఈనాటి మన సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రగీతాలతో పాటు మరికొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.